0: From the breathtaking views of the snow-capped mountains to the shining city upon a hill, throughout Europe and Africa to the islands of the Philippines, welcome to Ignite Radio. Spreading the word over land and sea, providing powerful knowledge that will lead us home forever. This is Ignite Radio.
1: Brother Jack, we're setting ready for you, so welcome everybody to our Lord's Day pre-programming here on Ignite Radio. Brother Jack is fired up, and I know Brother Jack is set and ready to go, so without further ado, Igniters, let's go ahead and flip this microphone over to Brother Jack and get going. Brother Jack, happy Lord's Day. We're ready for you. Go right on ahead.
2: Good morning, good afternoon, good evening. My Ignitas, my brothers and sisters, greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. This is Jack Williams reporting from Southern Hyderabad Church of Christ, Ignite Radio, India. And we welcome you all for this wonderful Ignite Radio programs, and really appreciate all your love and really appreciate all your encouragement. My dear brothers, my dear sisters, your great love and great encouragement is helping us a lot to improve our programs and to improve our, the lessons. And really, really, it is encouraging for us all. So, my dear Igniters, my dear brothers and sisters, what a wonderful day. What a wonderful day that God has given for us. God is helping us. God is speaking us. God is guiding us. But, you know, are we able to listen to His voice? Are we able to get what actually God is saying? As a Christian brothers and Christian sisters, so, you know, we are going to churches, and our family members are going to churches, and from generations, we call ourselves as a Christians, and we are having some certain set of rules, and, you know, we are having our own communities, and we are helping each other. And how are we developing ourselves spiritually? If I go to the church on every Sunday, will that works? So will it leads to salvation? So what is my part? So some says like I've been living as a Christian for many years, but I found this struggle. I converted and I changed to God. God is not speaking to me. God is not able to speak to me. My dear Ignatius, my dear brothers and sisters, but you know, God is speaking with us in a different ways. God is speaking with us in a powerful ways. In this modern age. So previously in our old age or in ancient age, so God is speaking through prophets, through kings and through prophets. Now in this modern age, He is talking with us through the Word of God, which is Holy Bible. So sometimes people may wonder, if there is a God, why hasn't He made Himself more clearly known? If there is a God, why has He spoken only through what many view as an antiquated book, the Bible? So, my dear Ignatius, my dear brothers and sisters, so, like, if you have the same questions, if you have the same things which are which are in your mind or which are in your heart. Yes, today is a day. We're gonna clear few things on God. So like many young children, I see like the young young boys and girls, some people, they some boys and girls, and they don't even they don't want to listen to God. They simply say, where is God? Why is not talking to me? Prove me that God exists. And some now the kids are very brilliant, and you know, their memory or their way of thinking, their way of living style is very different. So some says like, why hasn't he made himself more clearly known? Why has he spoken only through the Bible? And I would contend that God has made himself known. He has spoken in various ways. He has spoken quite loudly as well. So my dear Ignatius, my dear brothers and sisters, how does God speak to us today? How does God is speaking to us today? So we need to think ourselves. We need to think ourselves. My dear Ignatius, my dear brothers and sisters, as the children of God, as a Christian, what God is really wants us, what really God wants us, and what are our duties, and what are our what are our responsibilities? We need to think once. We need to self-examine once. So my dear greatest, my dear brothers and sisters, so today, so we're going to study this very important question. Does God still speak today? Does God still speak today? Many people ask, if God is real, why can't I hear him? And why doesn't he speak from heaven? How can I know God's will? So the Bible teaches that God has never stopped speaking. The problem is not that God is silent. Often, people are too busy or unwilling to listen. So, my dear Ignatius, my dear brothers and sisters, so people are they are busy with their works, and they are busy with their lives, and they are busy with their own things. But so God is definitely willing to speak with us. Let's, there was a small story. So there was many years ago, there was a lighthouse standing on a very dangerous rocky coast. So every night the lighthouse keeper faithfully lit the lamp to guide the ship safely to shore. So what happened, one stormy night, the ship driver or the captain ignored the lighthouse because he knew that I had lots of experience on this route. So I have been traveling this route for many years. I know the better route. So soon, what happened? The ship struck the rock and sank. Later, someone asked, why didn't the lighthouse warn the captain? So here, the answer is simple. The lighthouse never stopped shining. The lighthouse never stopped shining. The captain simply refused to look. Here, the lighthouse is lighting and it is shining, but what happened? The captain thought that he knew the better road and he simply refused to look. So my dear Ignatius, my dear brothers and sisters, God is like that lighthouse. He continues to shine his truth every day, every day. He speaks through creation. He speaks through the Bible. He speaks through the Jesus Christ. He speaks through his faithful people. The question is, is God speaking? The question is not, is God speaking? The question is, are we listening? Are we listening? So my dear Ignatius, my dear brothers and sisters, we need to analyze this situation once. Are we really listening to him? Are we really listening to the word of God? Are we really listening to the persons or the people, the faithful people whom they are talking in the gospel meetings or in the Bible meetings or in the night meetings? So, you know, in different ways through this Ignite radios and some other ways. So we are hearing the word of God. The question is, are we listening? So my dear Ignatius, my dear brothers and sisters, we need to self-examine once. We need to think once. God is speaking in many ways, but are we willing to listen? So let's read the scripture reading, Psalm chapter 19.
3: మరొకసారి చిరవచనం అప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరులు జాక్ విలియమ్స్, హైదరాబాద్ క్రీస్తు సంఘం సౌత్ సైడ్ చర్చ్ ఆఫ్ వెస్ట్ నుంచి ఇగ్నైట్ ఐడియో ఇండియా ద్వారా దేవుని యొక్క ప్రసంగాన్ని, ఈ యొక్క ఇగ్నైట్ ఐడియో మాధ్యమం ద్వారా దేవుని యొక్క మాటలని మీతో పంచుకుంటకు నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క గొప్ప తరుణాన్ని, గొప్ప దినంని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడంటే అది ఆయన కృపయే. మనం కూడా క్రైస్తవులమైన మనము దేవుడిలో నమ్మకంగా ఉండి, దేవుడిలో అంటుకట్టబడి, దేవుడిలో జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశ్రయించడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మన అందరి హృదయాల్లో మెలుతున్న కొన్ని ప్రశ్నలు, లేకపోతే మనం ఏమనుకోవచ్చు అంటే మనము కాకపోయినా, క్రైస్తవులమైన మనం కాకపోయినా, నాస్తికులు లేకపోతే దేవుని ఎరుగునటువంటి వారు అసలు దేవుని గురించి ఏమనుకుంటున్నారు? అలాగే దేవుణ్ణి ఎరిగిన క్రైస్తవులమైన కొంతమంది కూడా మనము కూడా కొన్ని ప్రశ్నలు మన హృదయంలో వెళుతున్నాయి. అలాంటి ప్రశ్నల్లో ఒక ప్రశ్నే, దేవుడు నిజముగా ఉన్నాడా? దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడు నిజంగా దేవుడు అయితే నాతో ఎందుకు మాట్లాడటం లేదు? నిజంగా దేవుడు ఉన్నట్లయితే నేను ఎందుకు దేవునితో మాట్లాడలేకపోతున్నాను? అలాగే నిజంగా దేవుడు ఉన్నట్లయితే ఆయన చిత్తము ఏంటో, ఆయన చిత్తం ఏంటో నాకు ఎలా తెలుస్తుంది అని మనము అనుకుంటూ ఉంటాం. కాబట్టి క్రైస్తవులమైన మనము, క్రీస్తు బిడ్డలమైన మనము, క్రీస్తులో ఉన్న మనము కూడా కొన్ని కొన్ని సార్లు సాతాండు ఏం చేస్తాడంటే మనలో అపనమ్మకాన్ని, అభద్రతాభావాన్ని, అలాగే అవిశ్వాసాన్ని పెంచుకుంటూ పోతుంటాడు. కాబట్టి ఈ యొక్క అవిశ్వాసం, ఈ యొక్క అపనమ్మకం మనము దేవునిలో మనము ఉన్నప్పుడు ఏమవుతుందంటే సాతానికి మనము ఎక్కువ తావిచ్చిన వారమే అయిపోతాం, ఎక్కువ తావిచ్చిన వాళ్ళమే అవుతాం. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధ గ్రంథాలలో చక్కని మాటలు సెలవిచ్చిన ఏంటంటే, పూర్వకాలంలో దేవుడు మన పితరులతో ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ యుగం అంతమందు పరిశుద్ధాత్ముని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి అదొక్క ప్రశ్నకి మనకి సమాధానము మనకి దొరికింది. కాబట్టి మనము క్రైస్తవులమైన మనము, దేవునిలో ఉన్న మనము, దేవుని యొక్క ఆత్మ కలిగిన మనము, దేవునిలో మనం ఎలాగో ఉండాలి, ఎలాగో నమ్మకంగా ఉండాలి, మన యొక్క విశ్వాస జీవితాన్ని మనము ఎలాగో పెంపొందించుకోవాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన శ్రోతలారా, దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క ప్రశ్నలకి మనకు పరిశుద్ధ గ్రంథం చక్కగా సమాధానం ఇస్తుంది. కాబట్టి మరి ఒకసారి చేరువచ్చిన మా ప్రియ సహోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాం. కాబట్టి ఎలాగైతే ఈ యొక్క నూతన దినమున, ఈ యొక్క పరిశుద్ధ దినమున ఈ యొక్క లార్డ్స్ డే రోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. కాబట్టి హిబ్రూ రచన పత్రిక 1:1-2. పూర్వకాలం ముందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించాను. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఎలాగ మాట్లాడాడు, నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు మన పితరులతోటి. కానీ ఈ యుగమంత ముందు మన కుమారుడైన క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు సజీవం గలవి. దేవుని యొక్క మాటల్లో సత్యం కలదు. దేవుని యొక్క మాటల్లో జీవం కలదు. దేవుని యొక్క మాటల్లో నమ్మకం కలదు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుడు ఎలాగ అయితే మనలను ఆయన ఎలాగైతే మనలను ఆయన ఆయన యొక్క రాజ్యంలోకి నివాసులుగా మనతో ఉండాలి, మనల్ని నియమించాలనుకుంటున్నాడో, ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క సంకల్పం వేరుగా ఉన్నది. మన పట్ల ఆయన యొక్క ఆలోచన అనేది వేరుగా ఉన్నది. కాబట్టి ఈ దినములో అంతమందు ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సో మన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభు అయిన క్రీస్తు వారు మనతో ఎలాగ ఈ క్షణమున ఈ సమయంలో మనతో ఎలాగ మాట్లాడుతున్నాడు. యోహాన్ సువార్త 1:1-2 చూసుకున్నట్లయితే, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి వాక్యం మాకు సెలవిస్తున్నారు. ఈ వాక్యం ఆది అందు దేవుని దగ్గర ఉంది. ఇప్పుడు ఈ యుగముల అంతమందు ఈ వాక్యము దేవునిగా దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుచున్నాయి. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క ఈ విషయాన్ని మనము ఆలోచించుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకొని మనము దేవునిలోకి మనము ఈ యొక్క వాక్యంలోకి దేవుని యొక్క వాక్యంలోకి మనము ముందుకు కొనసాగుదాం. ఈ రోజుల్లో మన అందరి ప్రశ్నల్లో మన అందరి హృదయంలో మెదిలే కొన్ని ప్రశ్నల్లో ఏంటంటే, దేవుడు నిజముగా ఉన్నాడా, ఉంటే నేను ఎందుకు వినలేకపోతున్నాను, దేవుడు నిజముగా ఉన్నాడా, ఒకవేళ ఉంటే ఆయన పరలోకం నుంచి మాట్లాడితే నాకు ఎందుకు వినపడటం లేదు, దేవుడు నిజముగా ఉన్నాడా, ఒకవేళ ఉంటే ఆయన యొక్క చిత్తాన్ని నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను, ఆయన ఎలా ఉంటాడు, ఏంటని నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను. కాబట్టి వీటన్నిటికీ సమాధానము పరిశుద్ధ గ్రంథం చక్కగా సెలవిచ్చింది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే మనమందరం అనుకుంటాము దేవుడు సైలెంట్గా ఉన్నాడు, లేకపోతే దేవుడు మౌనంగా ఉన్నాడని అనుకుంటాం. కానీ దేవుడు మౌనంగా లేదండి, దేవుడు మౌనంగా లేడు. మనము క్రైస్తవులమైన మనము, క్రీస్తు బిడ్డలమైన మనము కొన్నిసార్లు ఏంటంటే మనల్ని మనము బాగా బిజీ చేసుకుని దేవుని యొక్క వాక్యంలోను ఆయన యొక్క ప్రార్థనలోను సమయం గడపకుండా దేవునికి దూరముగా ఉంటున్నాము, దేవునికి దూరంగా ఉంటున్నాము. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. కొన్నేళ్ల క్రితం ఒక తీర ప్రాంతంలో మనకి చూసుకున్నట్టు వాటర్ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ లైట్ హౌస్ అనేవి ఉంటాయి. ఈ లైట్ హౌస్లో ఏం చేస్తాయంటే ఇక్కడ వాటికి దారి, అక్కడ నౌకలకు దారి చూపిస్తుంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మనమే వెళ్ళొచ్చు, ఇది ఇక్కడ మనకి ఒడ్డు ఉంది అని వాళ్ళు చూపిస్తూ ఉంటుంది. అయితే అది ఎక్కడ ఉందంటే ఒక కొండ మీద ఉందండి ఆ యొక్క లైట్ హౌస్ అనేది. ఆ కొండ మీద ఉంది,
2: కాబట్టి దాన్ని రోజు సాయంత్రం అవ్వగానే ఎంతో వీధురుగాలు వేయిస్తున్నప్పటికీ కూడా భయపడకుండా ఆ యొక్క కాపలాదారుడు ఏం చేస్తారంటే పైకెక్కి దాన్ని ఆ యొక్క వెలుతురు లైట్ లాగా ఉంటుంది కాబట్టి లైట్ ఉంటుంది కదా, సో ఆ యొక్క లైట్ని ఆన్ చేస్తున్నాడు. కాబట్టి మనం చూసుకుంటా పోతున్నట్లయితే అతడు నమ్మకంగా వేస్తున్నాడు, ఏ సమయం అయినప్పటికీ ఏ రోజు అయినప్పటికీ ఆ యొక్క లైట్ వేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఒక రోజు గొప్ప తుఫాను రావడం మొదలైంది. కొన్ని ఓడలు నౌకలు వేరే చోట ఆగిపోయాయి, కానీ ఒక నౌక బయలుదేరి రావటం మొదలైంది. ముందుకు వస్తున్నారు తర్వాత అంటే వాళ్ళకి ఆ యొక్క దిక్సూచుల్లో ఆ యొక్క లైట్ హౌస్ ఎలా ఉంటుందో, సో లైట్ హౌస్ ఉందా లేదని చూసుకొని దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు. కానీ అక్కడ ఆ యొక్క నౌక నడిపి ఆ కెప్టెన్ ఏం చేశాడంటే, నేను ఈ యొక్క ప్రాంతంలో నేను ఎన్నో మార్లు తిరుగుతున్నాను, ఎన్నోసార్లు ఈ యొక్క మార్గంలో నేను తిరిగాను, లేకపోతే ఈ యొక్క వేస్లో నేను తిరిగాను అనుకుని అది చూడకుండా ఆయనంతటా ఆయన్ని ఆలోచించుకుని ఒక డైరెక్షన్లో వెళ్ళాడు. ఆ డైరెక్షన్లో వెళ్ళేటప్పటికి ఏమైంది, అక్కడ ఒక రాయి ఉంది, గొప్ప రాయి దగ్గరకుని ఆ యొక్క షిప్పు కూలిపోయి మునిగిపోయింది. కానీ వీళ్ళు ఎలాగో చిన్నగా ఈదుకుంటూ ఆ యొక్క లైఫ్ జాకెట్స్ వేసుకుని బయటకు వచ్చారు. తర్వాత పక్కన వాళ్ళు అడుగుతారు, మీరు లైట్ హౌస్ని చూడలేదా అంటే మీరెందుకు లైట్ హౌస్ని చూడలేదు అని అడుగుతారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ లైట్ హౌస్లో లైట్ వెలుగుతూనే ఉంది, కానీ అక్కడ ఏం చేశాడంటే ఆ నవ్వుక నడిపి ఆ కెప్టెన్ దాన్ని చూడటానికి ఇష్టపడలేదు. ఆ యొక్క వెలుగు ఆ లైట్ హౌస్ మీద వెలుగుతూనే ఉంది, కానీ ఆ యొక్క కెప్టెన్ లేకపోతే ఆ యొక్క నౌక నడిపి ఆ యొక్క నావికుడు ఏం చేశాడంటే దాన్ని చూడటానికి ఇష్టపడలేదు, తన యొక్క సొంత జ్ఞానం మీద ఆధారపడ్డాడు. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఇలాగ లైట్ హౌస్ లాంటి వాడు. ఆయన ఎప్పుడు పైన నిలబడి వెలుగునిస్తూ అలాగే సత్యాన్ని వెదజల్లుతూనే ఉన్నాడు. కానీ ఆయన మనతో మాట్లాడేటప్పటికీ ఈ యొక్క సృష్టి ద్వారా మనతో మాట్లాడాడు, పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, ఆయన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, అలాగే కొంతమంది విశ్వాసుల ద్వారా కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, దేవుడు నిజంగా నాతో మాట్లాడుతున్నాడా అనే దానికంటే మనం నిజంగా దేవుని యొక్క మాటలు వింటున్నామా అనే ప్రశ్న వేసుకోవటం ఎంతో మంచిది. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచును గాక. మిగతా విషయాలు మనము చదువుకుందాం, కింద విషయాలు చూసుకొని దేవుని యొక్క వాక్యంలోకి మనము ముందుకు వెళ్దాం. Let's read the scripture reading of this week of Psalm chapter 19. I'm reading from a New King James Version Bible. Please read along with me. Psalm chapter 19 from first verse to last verse, which has total 14 verses are there. So first verse to 14 verses. To the chief musician, a psalm of David. The heavens declare the glory of God, and the firmament shows his handwork. Day unto day utters speech, and night unto night reveals knowledge. There is no speech nor language where their voice is not heard. Their line has gone out through all the earth, and their words to the end of the world. In them he has set a tabernacle of the sun, which is like a bridegroom coming out of his chamber, and rejoice like a strong man to run its race. Its rising is from one end of heaven, and its circuit to the other end, and there is nothing hidden from its heat. The law of the Lord is perfect, converting the soul. The testimony of the Lord is sure, making wise the simple. The statute of the Lord is right, rejoicing the heart. The commandment of the Lord is pure, enlightening the eyes. The fear of the Lord is clean, enduring forever. The judgment of the Lord are true and righteous altogether. More to be desired are they than gold? Yes, than much fine gold. Sweeter also than honey and the honeycomb. Moreover, by them your servant is warned, and in keeping them there is a great reward. Who can understand his errors? Cleanse me from secret faults. Keep back your servants also from presumptuous sins. Let them not have dominion over me, then I shall be blameless, and I shall be innocent of great transgression. Let the words of my mouth and the meditation of my heart be acceptable in your sight, O Lord, my strength and my redeemer. Here, my dear Ignatius, my dear brothers and sisters, the Psalm of David begins by referring to the heavens and the skies as the proof of God's creative work. The first verse uses Hebrew terms similar to those found in the first verse of Genesis. The existence, structure, and the details of the nature shout the reality of a creator. So here the King David states his revelation continues both night and day. The point is not merely that nature looks impressive. The function of the universe also announces the incredible design of God. A vivid example of this is how earth is affected by the sun. The sun rises in full strength, traverses the sky, and sets at the opposite end of the horizon. The sun's warmth and rays touch everything on earth. As well as nature, God can be seen in the inspired word he gives mankind. God's revelation in scripture is perfect, trustworthy, right, pure, clean and true. It revives the soul, brings wisdom, creates joy in the heart. It gives enlightenment and endurance forever. So God's written revelation in scripture is more valuable than the finest gold and sweeter to the taste than honey. These are framed in poetic, repeated structure which echoes some of the book of Proverbs. God's servants find warning and great reward in his written revelation. So David concludes this psalm with prayers. He asks for deliverance from the grasp of presumption sin, meaning the kind of arrogant actions that invite harsh consequences. He asked God to accept his speech and the meditation of his heart. David not only wants to obey, he seeks to please him in words and thoughts, as well as David addresses God as Lord, Rock and Redeemer. And the final verse has served as a model not only by prayer but also for songs of praise for much of Christian history. So my dear Ignatius, my dear brothers and sisters, so when it comes to God, you know, the Old Testament and New Testament, this chapter beautifully teaches that God reveals himself through creation and through his word. So after reading briefly, David tells us that the heaven declares God's glory, nature speaks without words, God's law is perfect, God's word gives wisdom, God's commands bring joy, God's truth changes lives. God's law is perfect. So my dear Ignatius, my dear brothers and sisters, so here we're gonna see few things that God is speaking with us, so we can learn we're gonna learn a few more examples and see. So my dear readers, my dear brothers and sisters, so one, how God speaks through creations.
3: how God is speaking to us. First thing, God speaks through His creation. Right? So, as we see, Psalm chapter 19 verse 1 to 4 we have seen. And let's read Romans chapter 1. Romans chapter 1 verse 19 and 20. Romans chapter 1 verse 19 and 20. Because what may be known of God is manifest in them, for God has shown it to them. For since the creation of the world, His invisible attributes are clearly seen, being understood by the things that they are made, even His eternal power and Godhead, so they are without excuse. So, my dear listeners, here, according to the previous verse, 19th verse, those who are unrighteous before God do not want to know about Him. So, they try to suppress the truth about God. So, to some extent, this is true of all human beings. Since we all sin, Romans chapter 3 verse 3, for all have sinned and fall short of the glory of God. So Paul has shown that God has plainly shown that what is knowable about Him to everyone. How has He has done that? This verse answers that it is obvious from what He has made. Specifically, Paul asserts that human beings can easily know at least something about God by looking at creation. We should look at what is visible around us in nature, what God has made, and arrive at some obvious conclusions. What about what is not visible? Adding one and one together, we should understand from nature of that God has eternal power and divine nature. So David said something similarly in verse 1 to 6 of Psalm chapter 19. After all, you know, the Paul seems to be saying, what kind of power would it take to make the world and all that is in it? Such a feat would require eternal power or endless and inexhaustible power. Such a creator must also be divine and not merely human. He must be God, in other words. Human beings should look at the creation and decide there must be God who made it, and a God must answer to on some level. So my dear listeners, my dear brothers and sisters, especially in our era, some might argue that reaching such a conclusion by looking at nature is not given. After all, that prevailing alternative theories about the origin of universe may lead someone to decide that just the opposite is true. There is no God. God does not accept that argument. This passage is especially important when viewed in contrast with Jesus' comments in Matthew chapter 7 to 8. God gives every single person enough knowledge that they should seek Him. Those who respond by seeking, God will always find him. God will always find him. If human beings do not work out the basic nature of God from what is seen in creation and seek Him from there, they are simply without excuse. They are willfully ignoring the obvious God instincts that He has made it plain to human reasoning, and that to decide otherwise it is to suppress the truth that we know by nature. So my dear ignorant, my dear brothers and sisters. And if you see Genesis chapter 1:1, we can see the God's creation. So my dear brothers, my dear sisters, when we look at the sunrise, when we look at the stars, when we look at the mountains, when we look at the oceans, when we look at the flowers, when we look at the birds, the human body, we see evidence of God's power and wisdom.
2: సో మాడిరిగ్నెంట్ మాడియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రియేషన్ కెనాట్ సేవ్ అస్ బట్ ఇట్ పాయింట్స్ అస్ టువర్డ్స్ ది క్రియేటర్. నేచర్ కంటిన్యూలీ డిక్లేర్స్ దేర్ ఇస్ ఎ క్రియేటర్. ఇమాజిన్ finding a beautiful wristwatch lying on the ground. Would you believe it made itself? Of course not. Every design has a designer. Likewise, the universe has a designer. He is God, the one and only God. So my dear brothers, my dear brothers and sisters, so that's why, if you see, Romans chapter 1 verse 20 says, God's invisible qualities are clearly seen through what he has made. Romans chapter 1 verse 20. So it says, invisible qualities are clearly seen through what he has made. So here, from this, we can learn. Take time each day to notice God's creation. Instead of only seeing trees, thank God for making them. Instead of only seeing rain, thank God for providing water. Creation reminds us that God is powerful, wise, and faithful. So my dear brothers, my dear brothers and sisters. So his voice in his creation, God reveals his glory and his handiwork. He reveals his eternal power and divine nature. So here we need to learn, through the intelligent design of the universe, God says, I exist. So how well do we listen to him? How well do we listen? Do we take time to consider that the wonders of creation? So that's why, Psalm took time to contemplate them. Psalm chapter 8 verse 3 and Psalm chapter 104 verse 24 and 25 and Psalm chapter 139 verse 14. So my dear brothers and sisters, the intelligent design of the universe prompted even a prominent atheist to become a deist. If you open our eyes, the world around us, we will say, I believe. Through his creation, we can know that God exists. But what does the supreme being desires of us? What does he wants us to know or do? Or for what he created the creation? So when he created the first man, the first human, Adam, his thinking was different. But when Adam and Eve both are manipulated by Satan, And they brought the death to the world. So my dear brothers, my dear brothers and sisters, so God is speaking loudly through his word. God is speaking through his creation. After seeing the creation, we need to realize that We are made by the Creator. God has created us. So some says, the Big Bang theory and stuff, and the evolution stars and stuff. But finally, it all leads to the Creator. It all leads to the Creator who creates this world. So my dear brothers and sisters, so God is saying us, or God is
3: through this creation, he wants us to learn and he wants us to know that God exists, and we need to be very, very careful. So my dear listeners, my dear brothers and sisters, God is willing to talk with us. Are we listening? కాబట్టి ప్రేమైన ఎగ్జాటేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య పఠనం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 1 నుండి 4 వరకు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 1 నుండి 4 వరకు మనం చదువుకుందాం. కాబట్టి అందరూ మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలని గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనము తెలుసుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూల భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు వెలుచున్న వాటిలో ఆయన సూర్యునికి గుడారముగా వేశాను. అతడు తన అంతఃపురముల నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తు నుల్లసించినట్లు తన పథమునందు పరిగెత్తు నిల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూరు తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మములైనది, అది కన్నులకు వెలుగుంచును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారు కంటే విస్తారమైన మేలవి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి దారల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనుందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. తన పొరపాటులను కనుగొనగలిగిన వాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమ్మ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగుగాక. ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారు, దేవుని యొక్క గొప్ప వాక్యం ఇక్కడ మనం సెలవిస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు ఎంత గొప్పగా సెలవిచ్చున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి. కాబట్టి మనుషులమైన మనము, నిమిత్త మాత్ర మానవులమైన మనము ఏమనుకుంటున్నాం? దేవుడు లేడు, లేకపోతే ఎవరు లేరు, ఇదొక కొన్ని గ్రహాల సమూలన, లేకపోతే కొన్ని గ్రహాలు ఢీకొనటం వల్ల మనకి ఈ యొక్క కొన్ని నక్షత్రాలు ఢీకొనటం వల్ల మనకి ఈ యొక్క భూమి ఏర్పడిందని కొంతమంది కొన్ని పుస్తకాల ద్వారా తెలియజేసి కొంతమంది నాస్తికులు వాటిని నమ్మడం జరుగుతుంది. కానీ ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, మనము క్షుణ్ణంగా పరీక్షించినట్లయితే ఈ యొక్క భూమి, ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, సముద్రము, వర్షము, ఇవన్నీ గమనించుకున్నట్లయితే వాటి అన్నిటికీ కూడా కొన్ని పరిమాణములు కలవు. కాబట్టి ఎవరో చాలా అమూల్యంగా, చాలా చక్కగా చెక్కినట్టుగా, నిర్మించినట్టుగా ఆ యొక్క
2: పర్వతములు కానివ్వండి, ఆ యొక్క వృక్షములు కానివ్వండి, సముద్రములు కానివ్వండి, లేకపోతే భూమి, లేకపోతే భూమి కింద అగాధ జలములు, లేకపోతే భూమిపైన ఉన్న ఆకాశములు, ఇవన్నీ కూడా మనం గమనించుకున్నట్లయితే దేవుడు చేత నిర్మింపబడిన ఒక సృష్టి. దేవుడి చేత నిర్మింపబడిన ఒక సృష్టి. ఈ యొక్క సృష్టిలో ఉన్న మనం అందరము కూడా ఆ యొక్క రహస్యాన్ని తెలుసుకొనగలిగి దేవుడు మనతో ఇలాగూ మాట్లాడుచున్నాడు, దేవుడు మనతో ఈ యొక్క క్రియేషన్ ద్వారా, లేకపోతే ఈ యొక్క భూమి ఆకాశముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే భూమి ఆకాశము సృష్టించిన గొప్ప దేవుడు ఈ యుగం అంతటిలో ఆయన యొక్క గ్రంథము ద్వారా, పరిశుద్ధ గ్రంథము ద్వారా, అలాగే ఆయన యొక్క సత్యమైన మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, కాబట్టి పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి ధ్యానం తెలుపుచున్నది. ఎంత గొప్ప సెలవిచ్చున్నాడండి దావీదు మహారాజు గారు, ఎంత గొప్ప సెలవిచ్చి ఉన్నారండి. పగటికి పగలు, రాత్రికి రాత్రి, మళ్ళీ వాటికి భాషలు మాటలు లేవంట. వాటికి మనలాగా భాషలు మాటలు లేవు, వాటికి స్వరము లేదు, వాటి స్వరము వినబడదు, కానీ వాటి కొలమానులు ఎక్కడ ఉన్నాయి? భూమి అంతటా వ్యాపించలేవా? ఈ యొక్క లోక దిగాంతం వరకు కూడా వ్యాపించినట్లు లేవా? కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన యొక్క సృష్టి మనకి తెలియజేస్తున్నది, ఆయన యొక్క ఈ యొక్క నిర్మాణాలు మనకి తెలియజేస్తున్నది. దేవుడు మనతో ఎలాగ మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో ఎలాగ మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఆయన యొక్క సృష్టి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. రోమ్ లేఖన పత్రిక 1:19-20, అలాగే మనం చూసుకున్నట్లయితే ఆది కాండం 1:1 అలాగే కీర్తన గ్రంథం 8:3-4 చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని, ఈ యొక్క పర్వతాలని, ఈ సముద్రాలని, పువ్వుల్ని, ఈ యొక్క పక్షుల్ని, అలాగే లేకపోతే మన యొక్క మానవ శరీరాలని గమనించుకొని చూసుకున్నట్లయితే ఒకరు చేత నిర్మాణకుడు లేకుండా ఇవి నిర్మింపబడలేదు. నిర్మాణకుడు లేకుండా ఇవి నిర్మింపబడలేదు. ఇవన్నీ కూడా మమ్మల్ని ఒకళ్ళు తయారు చేశారు, మమ్మల్ని ఒకళ్ళు క్రియేట్ చేశారు, ఆ క్రియేటర్ మనతో ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన సంగమాధ్యమం పెట్టారా, మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క అమూల్యమైన ప్రేమను చూసాను, అలాగే ఈ యొక్క భూమి, లేకపోతే ఈ యొక్క విశ్వాస, ఈ యొక్క విశ్వ మండలి నిర్మాణం ద్వారా ఆయన యొక్క గొప్ప శక్తిని, అలాగే ఆయన యొక్క సామర్థ్యాన్ని, ఆయన యొక్క విజ్డమ్ని, లేకపోతే ఆయన యొక్క జ్ఞానాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఈ యొక్క నిర్మాణములను మనం చూసినప్పుడు మనం ఏమనుకోవాలంటే దీనికి ఒకడు నిర్మాణకుడు కలడు అనే విషయాన్ని ఆ యొక్క నిర్మాణములన్నీ కూడా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన సంఘం మాధ్యమం పెట్టారా, ఉదాహరణకి మీరు దారిలో వెళ్తున్నారు, దారిలో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద మీకు ఒక వాచ్ కనపడింది, వాచ్ ఒక రోలెక్స్ వాచ్ లేకపోతే టైటాన్ వాచ్ కనపడింది అనుకోండి. అబ్బా మీరు ఏమనుకుంటారు, ఓకే ఇది దీనంతటి ఇదే తయారైంది, అసలు ఇంత చక్కగా ఎలాగో తయారయ్యిందో, ఎక్కడ కింద పడి ఇట్లా నలిగిపోయి ఎలాగ అంత అందంగా తయారైందో అనుకుంటారా? లేదు, మనకి తెలిసిపోతుంది అది ఒకడు ఎవరో జాగ్రత్తగా వాటిని, ఆ యొక్క వాచ్ని, లేకపోతే ఆ యొక్క చేతి గడియారాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క చేతి పని మనకి కనపడుతుంటుంది. కాబట్టి అందుకే అంటారు రోమ రాసిన పత్రిక 1:20 అంటాడు, ఒకసారి చదువుకుందాం. రోమ రాసిన పత్రిక 1:19 చదువుకుందాం. ఎందుకనగా దేవుని గురించిన తెలిసిన సఖ్యమైనదో అది వారి మధ్య
3: విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి కనుక వారు నిరుత్రులైరి. కాబట్టి ప్రియమైన సంగమ, ఆయన యొక్క అదృశ్య లక్షణం ద్వారా, ఆయన యొక్క నిత్యశక్తి ద్వారా, ఆయన యొక్క దేవత్వాన్ని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సంగమ, దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఈ యుగ అంత మనతు దేవుడు మనతో ఎలాగో మాట్లాడుతున్న విషయం మనము తెలుసుకుందాం. కాబట్టి మొదటగా ఆయన ఆ యొక్క క్రియేషన్ ఈ యొక్క నిర్మాణం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సృష్టి ద్వారా దేవుడు ఉన్నాడు అని మనకి తెలియజేస్తున్నాడు. అలాగే మిగతా విషయాలను మనము కింద చూద్దాం. And second thing, my dear Ignatius, my dear brothers and sisters, second thing, God speaks through His word. Firstly, what we have seen, God has spoken through the creation. Second thing, God has speaks through His word. Romans chapter 10, verse 17. Romans chapter 10, verse 17. So then faith comes by hearing, and hearing by the word of God. So this is the famous verse built on Paul's quote of Isaiah in the previous verse. There Isaiah asked the Lord, who has believed what he has heard from us? Isaiah chapter 53 verse 1. And who has believed our report, and to whom the arm of the Lord been revealed? So Paul was showing that a refusal to believe what God says amount to disobedience, that God to scripture is the root problem when people hear the gospel and do not accept it. Those who disbelieve do so because on some level they do not want to believe. Now through Paul writes that when believing happens, it is through hearing, and what the Lord says through the word of Christ. Paul seems to be referring to his prior chain of steps which must occur to bring a person to the point of calling on the Lord. So here Christ sends out his representatives to preach the gospel. Those who hear it have the opportunity to believe it. Those who believe call on Christ, and who call on the name of the Christ will be saved. So my dear Ignatius, my dear brothers and sisters, so here God speaks through the scriptures. So whoever believes the word of God can be saved. And second thing, Psalm chapter 119 verse 105. Psalms 119. Verse 105. I'm reading from New King James Version Bible. Depart from me, you evildoers, for I will keep the commandments of my God. I will keep the commandments of my God. So my dear Ignatius, my dear brothers and sisters, and if you see the 105 verse, your word is lamp to my feet. Your word is lamp to my feet and a light to my path. So here, my dear Ignatius, my dear brothers and sisters, we need to observe. We need to think. So the word of God is light. The word of God is light. So if you are walking in a darkness, if you are walking in the darkness, you know, God is saying that the word of God is with you. So you keep the word in your heart. And if you see 2 Timothy chapter 3 verse 16 and 17. 2 Timothy chapter 3 verse 16 and 17. All All scripture is given by inspiration of God and is profitable for doctrine, for the reproof of correction, for instruction in righteousness, that the man of God may be complete, thoroughly equipped by every good work. Every good work. So, let us pray, brothers and sisters. After nothing, the importance of the sacred writings for wisdom for salvation, in the previous verse, Paul makes one of the most important and frequently quoted statement in the entire Bible. All scripture is breathed out by God. The all scripture in this case most specifically referred to the Old Testament, since the full New Testaments did not yet exist. At the time Paul wrote these words, books such as the Gospel of John and Revelation had not yet been written. So, my dear brothers and sisters, God is speaking through the world. So here, if you see Joshua chapter 1 verse 8, God's primary way of speaking today is through the Bible. The Bible teaches who God is. The Bible teaches what sin is. The Bible teaches how to be saved. The Bible teaches how to live. The Bible teaches the love others. The Bible teaches how to prepare for eternity. Many people want God to speak audibly with their Bible remains closed. So my dear brothers, my dear sisters, if we neglect scriptures, we miss God's revealed message. If we neglect the scriptures, we might not know what we are missing. So let's say, for example, imagine buying a new machine. Instead of reading the instruction manual and you guess how it works, soon it breaks. So the Bible is our instruction manual for life. God gave it because He loves us. That's why it says 119 verse 105. Your word is lamp to my feet and light to my path. So here, my dear brothers, my brothers and sisters, every day, read God's word. Every 15 minutes, daily, can strengthen your faith. Ask, what is God teaching me? What should I obey today? What promise can I trust? So God will definitely lead in that path. God will definitely lead in His path, and God will miraculously will do His works through you. Amen. Amen, my dear Ignatius, my dear brothers and sisters. God is teaching us. God is asking us to obey them. God is asking us to obey His words. We need to stay faithful, and we need to understand. So what we are doing.

in these last days spoken to us by his Son, whom he has appointed heir of all things, through whom also he made the worlds, and being brightness of his glory and the express image of his person, and upholding all things by the word of his power. And when he had by himself purged our sins, and sat down at the right hand of the majesty on high. So the book of Hebrews intended the solidify Jewish believers' trust in Jesus Christ, as they all need salvation. At the same time, the book provides several stern warnings about the consequences of rejecting Jesus. The first chapter of Hebrews begins by pointing out that God does in fact speak to his people in the past. This was through various prophets. Now, however, that message is primarily through Jesus Christ. So, initially, he was talking with our prophets to his people. But where God had spoken through the prophets of the Old Testament, he now speaks through the person of Jesus Christ. These are not contradictory messages. Jesus is the Messiah of whom those prophets spoke. Since this is a message from God, it stands to reason that those who love God ought to listen, knowing that Jesus is a message from God and is God and is the ultimate truth, sets that the table for this letter, many warnings against rejecting the gospel. And in the end of verse 2, also introduce an idea which is fundamental to the Christian faith. Jesus Christ is God. The first four verses of this book establish that Jesus is not some created being or a higher form of angel. According to verse 3, Jesus is the exact imprint of the nature of God. This is the consistent teaching of the Bible, the Christ in both fully God and fully man. So, my dear brothers, my dear and sisters, so he is fully God and is fully man. The words of his verse echo the Gospel of John, which notes that all the things are made through Christ, and without Christ was not anything made that was made. This established that Jesus is in fact the part of the uncreated and eternal God. All things which we were made by God, the only thing not made in this eternal Creator. So my dear Ignatius, my dear brothers and sisters, so in these last days he is speaking through Jesus Christ. And if you see John chapter 1 verse 14, John, chapter 1, verse 14. And the Word became flesh and dwelt among us, and we held his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. So my dear brothers, my dear brothers and sisters, a critical facet of the gospel is the fact that Jesus was truly, fully physical human. The first 18 verses of John's gospel not only introduce Jesus, they also counter false spiritual beliefs. One of these errors is the idea that Jesus was only a mirage of an illusion. This is not true. Christ was 100% authentic human being. John makes this explicitly clear using the name of the Word, while saying very directly that he became flesh, living among human beings. This means Jesus was not an hologram or a ghost disguised as a person. He was a real, living, breathing person. As a result, he could claim to have the experienced everything as we do as mortal people. So that's why the Greek word used here is skino, which suggests the
tabernacle of the Old Testament. The tabernacle was a temporary structure symbolic of God dwelling with his people, while at the same time a literal physical place. Jesus is with us and among us in human form, as much as God was among his people in the tabernacle. So also appearing here is a critical term found in John 1:8 and John 3:16. This is the source of Phrase one and only, or only begotten, and it means that Jesus is of the exact same stuff as God. So my dear Ignatius, my dear brothers and sisters, so he is a fully human and he's a fully God. So Jesus is God's clearest revelation. If someone asks what is God like, look at Jesus. So Jesus showed God's love. Jesus showed God's mercy. Jesus showed God's holiness. Jesus showed God's forgiveness. And he showed the God's justice. Everything just did reveal the Father's heart. Suppose you want to know a famous author. Instead of hearing rumors, you read his autobiography. So Jesus is God's living revelation. When we study Jesus, we understand the Father. So that's why John chapter 14 verse 19 says, anyone who has seen me has seen the Father. Has seen the Father. So, my dear readers, my dear brothers and sisters, so we need to self-examine. Am I following Jesus? Do I obey his teachings? Do I love others as Jesus loved? So we need to self-examine once. కాబట్టి ప్రియమైన ఎగ్నేటెడ్ శ్రోత ద్వారా దేవుని బిడ్డలారా, అండ్ రెండవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో అనేక వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10:17. రోమీలకు రాసిన పత్రిక 10:17. కాగా వినట వలన విశ్వాసం కలను, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. కాబట్టి ఈ యొక్క మాట అనగా ఏమిటి? క్రీస్తును కూర్చిన మాట మనకి ఎక్కడ ఉన్నది? ఆ యొక్క మాటను మనము సరిగా ఎక్కడ చదువుకోగలం? కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు పౌలు గారు తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం 16:17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ప్రియమైన సంఘము దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవుని యొక్క మాటను మనము కాబట్టి బోధకులైన వాళ్ళు మరి ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే విధానంలో జ్ఞానము కలిగి ఇతరులకి అర్థం అయ్యేలాగున మనము ఉపదేశించాలి. ఎందుకనగా దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చేర్పడి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే అంటారు చాలా కొంతమంది తోడేళ్ళు గొర్రె చర్మంలో వేసుకొని మన మధ్య తిరుగుచున్నారు. వాళ్ళు పైకి చూడటానికి గొర్రెల్లాగే ఉంటారు, కానీ బట్ లోపల మాత్రం వాళ్ళు తోడేలు స్వభావం వంటి వారు. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, అబద్ధ బోధకులు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క మాటని లేకపోతే సత్యాన్ని వినటానికి ఆయన వాళ్ళ యొక్క చెవులు అనేవి చిల్లు పట్టినాయి, తుప్పు పట్టినాయి అన్నమాట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళతో పాటు మిగతా వాళ్ళను కూడా ఆ యొక్క నిత్య నరకాగ్నిలోకి తీసుకువెళ్ళడమే వాళ్ళ యొక్క లక్ష్యం. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, మనమందరము కూడా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని దేవుడు మనతో ఈ యుగ అంతంలో ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము మనకి చక్కగా ఏమని సెలవిస్తుందంటే, దేవుడు అంటే ఎవరు, పాపం అనగా ఏమిటి, మనం ఎలాగో రక్షింపబడాలి, ఈ యొక్క
జీవితాన్ని ఎలాగూ మనము జ్ఞానం కలిగి జీవించాలి, అలాగే ఇతరులకు మనము ఎలాగూ ప్రేమతో కలిగి ఉండాలి, అలాగే మనము ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళాలి అంటే మనం ఎలాగూ తయారు అవ్వాలి అనే విషయాన్ని చాలా చక్కగా ఈ పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిచ్చింది. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, ఉదాహరణకి మీరు ఏమైనా ఒక వస్తువు కొన్నారనుకోండి, ఆ యొక్క వస్తువుని ఎలాగ వాడాలి, ఏంటి వాడాలని ఎవరు చెప్పకుండా, లేకపోతే అక్కడ మాన్యువల్ ఉంటుంది, ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి చదవకుండా మీరు నాకు నచ్చింది చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే అది త్వరగా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన సంఘం మాధ్యమం పెట్టారా, మనం కూడా మన యొక్క జీవితం కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం ఎలాగో జీవించాలి, ఎలాగో మనం నడుచుకోవాలి, ఎలాగో మాట్లాడాలి, ఎలాగో జీవించాలి అనే విషయాన్ని కూడా మనకి తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన సంఘం మాధ్యమం పెట్టారా, అందుకే అంటాడు కీర్తన గ్రంథకర్త 119:105 నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉంది. కాబట్టి ప్రియమైన సంఘం మాధ్యమం పెట్టారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా సరిగా చూసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా సరిగా చూసుకోవాలి. కాబట్టి అందుకే అంటారు మనం కూడా మన యొక్క జీవితంలో ఖచ్చితంగా 15 నిమిషాలు దేవునికి సమయాన్ని కేటాయించండి, ప్రార్థన చేయట్లో మోకాళ్ళని ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించేవారుగా ఉన్నాడు. అలాగే మూడో విషయం మనం చూసుకున్నట్లయితే రెండని దేవుడు ఈ యుగమంతట్లో మనతో ఎలా మాట్లాడుతాడు అంటే కుమారుడైన క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 1:1-3 పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినం అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునగా నియమించాను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందను, వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, అందుకే ఈ దినం అంతట్లో కుమారుడైన క్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అలాగే కొలొస్సీయుల రాసిన పత్రిక 1:15 మనం గమనించుకున్నట్లయితే ఆయన అదృశ్య దేవుని స్వరూపి సృష్టికర్తకి ఆది సంభూతుడై ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆది సంభూతుడు. మరి ఈ జగత్తు పునాది వేయబడక మునిపి క్రీస్తు ఆ దేవునితో కూడా ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, అందుకే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సృష్టి దేవుణ్ణి వివరిస్తుంది, ఈ యొక్క సృష్టి దేవుని యొక్క మహిమను చాటి చెప్తుంది, ఈ యొక్క సృష్టి దేవుని యొక్క చేతి పనిని వివరిస్తుంది. ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు ఏడి ఎలాగ ఉన్నాడు, ఎలాగ ఉంటాడు అంటే మనం చెప్పాలి ప్రభువైన యేసుక్రీస్తు లాగా ఉంటాడు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క సమాధానము, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క న్యాయము ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నవి. కాబట్టి మనము క్రీస్తుని ఎరిగితే దేవుణ్ణి ఎరిగినట్లే అని కాబట్టి మనము చెప్పగలగాలి. కాబట్టి ప్రియమైన సంగమ్మ దేవుని బిడ్డలారా, యొక్క కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో భద్రపరుచుకుని గాక. అలాగే చివరగా ఒక కొన్ని విషయాలు చెప్పుకొని ముగించుకుందాము. మనము మన యొక్క జీవితంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలి. సో మై డియర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు సే గాడ్ ఈజ్ స్పీకింగ్ త్రూ హిస్ పీపుల్ యాజ్ వెల్. సో వీ హ్యావ్ సీన్ దట్ గాడ్ హ్యాస్ స్పోకన్ త్రూ ద క్రియేషన్, గాడ్ హ్యాస్ స్పోకన్ through the word of God, God has spoken through Jesus Christ. And one more thing, how God speaks through His people, God speaks to His people is through His people. So, Matthew chapter 28, verse 19 and 20. Matthew chapter 28,
verse 19 and 20. It says here, I'm reading from New King James Version Bible, "Go therefore and make disciples of all the nation, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit. Teach them to observe all things that I have commanded you. And lo, I am with you always, even to the end of the ages. Amen." So my dear readers, my dear brothers and sisters, and if you see 1 Peter chapter 2 verse 9 and Acts chapter 1 and 18, God also speaks through faithful believers. Christians become living testimonies. When people see kindness, forgiveness, honesty, generosity, love, they see Christ reflected in his people. Let's say, for example, a man refused to read the Bible, but he watched his Christian neighbor for years. Eventually, he said, "I saw Jesus in your life." That testimony led him to faith. Sometimes our lives preach louder than our words. So, my dear readers, my dear brothers and sisters. So, Matthew chapter 5 verse 16 says, "Let your light shine before others, that they see me your good deeds and glorify your fathers in heaven." So, my dear readers, my dear brothers and sisters, we need to self-examine once. If someone watched my life for 1 week, and would they see Jesus? Would they see Jesus? Am I speaking words that encouraging others? Am I living consistently with God's truth? We need to self-examine. We need to self-examine. So, my dear readers, my dear brothers and sisters. So, finally, I would like to say this, like, spend time with God daily. Read the Bible, pray, and reflect the God's truth. Listen before making decisions. Seek biblical wisdom before making important choice. Appreciate God's creation. Thank him for his work in nature and let it remind of you his greatness. Follow Jesus closely. Study his life and imitate his character. And finally, be a witness. Live and speak in the ways that points others to Christ. So finally, my dear readers, God has not stopped speaking. He speaks through creation, showing his power and glory. He speaks through his word, revealing his truth and will. He speaks through his Son, Jesus Christ, showing us the Father's character and the way of salvation. He speaks through his people, demonstrating his love and proclaiming the gospel. The issue is not whether God is speaking. The question whether we are willing to listen with open eyes, open ears, and open hearts. So finally, that's why Isaiah chapter 55 verse 67 reminds us, "Seek the Lord while he may be found. Call on him while he is near. Let the wicked forsake their ways and the unrighteous their thoughts. Let them turn to the Lord and he will have mercy on them, and turn to our God, for he will freely pardon." So, my dear brothers and sisters, may we be people who not only hear God's voice but also obey it. So thank you so much, my dear Ignatius, my dear brothers and sisters, and I really appreciate for all your hearts and comments, and may God bless each one of you, and please kindly remember me and my family and our congregation in your prayers. So let's have a small word of prayer. Our Father in heaven, thank you so much for giving this wonderful opportunity to share the word of God through this Ignite Radio broadcast. We thank you, Father. We thank you because you are not silent God. You reveal yourself through the beauty of creation, through your holy word, through your Son Jesus Christ, and through the lives of your faithful people. Open our eyes to see your handwork. Open our minds to understand your word, and open our hearts to follow Jesus with sincerity and faith. Help us to listen carefully and obey what you teach us. Make our lives is a testimony of your love, so that the others may come to know you through our words and actions. Strengthen us to trust you in every season, to seek you daily and walk in your truth. May your Holy Spirit guide us, transform us, and help us become faithful witness of Christ wherever we go. We ask all these things in the
precious and powerful name of our Lord and Savior, Jesus Christ. Amen. Thank you, my dear Ignatius, my dear brothers and sisters. Until see you next week. Amen.